అది మహ్షరఫనువాహిందు ఎవరెన్నంగ్ అంగవానితే తియబా మీహున్ తిమన్ రస్గలాంగ హద్రతత్య అయి ఎకహరీంగ గొతుగై ఫురతమ ఫహరు తిమన్ రస్గలాంగ తియబా మీహున్ హిద్దే ఫదైన్ అది తియబా మీహున్న తిమన్ రస్గలాంగ దివ్వి థకితి తియబా మీహుంగ ఫహత దూకొఫై తియబా మీహున్న ఎకు తియబా మీహుంగ షఫాయి తెరిమి వని కొషన్ నుఫెని ఎతకిచ్చకి తియబా మీహుంగ తెరేగా షరీకుం ఖమ తియబా మీహుం హీ కొగ్గెం ఉలును తకిచ్చి తియబా మీహున్న ఎతకిచ్చా దెమెదుగావా గుళుం తక్కెండి వకి వకి వెజ్జకం కషవరే అది షఫాయి తెరువాని ఖమ తియబా మీహుం హీ కొం ఉలును తకితి తియబా మీహుంగ కిబెం గెల్లిజ్జే.

అది త్యబామీహున్న రహ్మెల్లెవ్వు మట్టక త్యబామీహుంగే కురిమతీగావా తనాయి త్యబామీహుంగే ఫహతుగావా తన బిరువెతివే రక్కాతిరి వాషే ఎవరెన్నం అంగవాఫి నమ ఎవరెన్ ఫురగస్ది ఎంబురిదే.

0: مثلهم بلى وهو الخلاق العليم.
1: ఎవరెం ఫద బయకు హెద్దెవుమ ఉడుతకాయ్ బిం హెద్దెవి రస్కలాంగే కుళదుం వంతవే ఒడిగెన్ నువే హెయ్యె నూనెకే ఎకలాంగేయి ఎమ్మెహా తకెతి హద్దవా మొళ దెనె ఒడిగెంవా రస్కలాంగే.

0: regarding ప్రతి ఒక్కరు గుడి తీరిస్ మూమెంట్ మీ దీనికి మీ ఫతి సమాధానం.
1: అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్.